ఆర్ పవజల శబ్దలంగా అవణహార్ పవన అరంభ సతగురు మతవేలా శబ్ద గురు సుర్త తొన చేలా కథ కథాలే రహో నిరాలా నానక జుగ జుగ గురు గోపాలా ఏక శబ్ద జిత కథా విచారి గురుముఖ హో మై అగ్ని నివారి మేణ కే దంత క్యో ఖాయే సార్ జిత గర్భ జాయే సో కవణ ఆహార్ హివే కా ఘర మందర అగ్న పిరాహన్ కమన గుఫా జిత రహ అవాహన్ ఇత ఉత కిస కో జాన సమావే కమన త్యాన మన మనహ సమావే హో హో మై విచో ఖోవే దూజా మేటే ఏకో హోవే జగ కరడా మనముఖ గావార్ శబ్ద కమాయే ఖాయే సార్ అంతర్ బాహర్ ఏకో జానే నానక అగ్న మరే సతగుర కే పాణే సచ భై రాతా గర్భ నివారే ఏకో జాతా శబ్ద విచారే శబ్ద వసే సచ అంతరహీయా తన మన శీతల రంగ రంగీయా కామ క్రోధ బిఖ అగ్న నివారీ నానక నదరీ నదర ప్యారీ కవన ముఖ చంద హివై ఘర షాయా కవన ముఖ సూరజ తపై తపాయా కవన ముఖ కాల జోహత నిత రహే కవన బుద్ధ గురుముఖ పత రహే కవన జోధ జో కాల సంగారే బోలే బాణీ నానక బీచారే శబ్ద పాఖత సస జ్యోతి అపారా సస కర సూర వసే మిటే అంధారా సుఖ దుఃఖ సమ కర నామ ఆధారా ఆపే పార ఉతారణ హారా గురు